0: श्रोताओं, इस गीत के साथ ही फिल्मी गीतों का यह कार्यक्रम भूले बिस्तरे गीत अब समाप्त हुआ। ये आकाशवाणी का श्री विजयपुरम केंद्र है। श्रोताओं, दोपहर के 12 बजे हैं, अब सुनिए तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్పై ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం నుంచి నేటి ప్రసారం ప్రారంభం.

ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారాన్ని ప్రియమైన శ్రోతలకు నమస్కారాలతో మీ ముందుకు తెస్తున్నవారు మేడసాని శ్రీనివాసులు.

శ్రీ పరాభవ నామ సంవత్సరం, అధిక జ్యేష్టమాసం, శుక్లపక్షం పంచమి, మే నెల 21వ తేదీ ఈరోజు గురువారం.

నేటి కార్యక్రమంలో భాగంగా సూపర్ హిట్ పాటల్లో కొన్ని చిత్రాల నుంచి పాటలు, ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు వినవచ్చు.

కార్యక్రమానికి ముందుగా వినండి ఒక వేమన సూక్తి. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనా అది కొడవ కాదు, యుత్తనంబు మర్ర వృక్షంబునకు ఎంత విశ్వధాభిరామ వినర వేమ. చిత్తశుద్ధి మీద వేమనకు మమకారం ఎక్కువ. కొంచెం చిత్తశుద్ధితో సాధించిన పుణ్యము మర్రి విత్తనమంతదైనా చాలు, దాని ఫలితము శాఖోపశాఖలై మహావృక్షంగా అభివృద్ధి చెందగలదు అన్నాడు. ఆ తర్వాత బహుళ ప్రయోజనకారి పేరున్నది చింతచెట్టు, మనిషికి నిత్యావసర వస్తువుగా, ఆరోగ్యానికి ఔషధంగా ఉపయోగపడుతుంది చింతపండు. అదేవిధంగా 1908 సంవత్సరం హైదరాబాదు మూసీనది వరదల్లో 150 మంది ప్రాణాలను కాపాడిన చరిత్ర ప్రాధాన్యత పొందిన చింతచెట్టు ఇప్పటికీ ఆ మూసీనది ఒడ్డున మనకు దర్శనమిస్తుంది. ఇలా ఎన్నో చెట్లు, రావి, నేరేడు, ఉసిరిక, వెలగ, దానిమ్మ, మారేడు, అరటి, ఇప్పు, ఈత, తాటి, మోదుగ, శ్రీగంధం, ఎర్రచందనం, టేకు, కుంకుడు, మద్ది, కరక, బోరుగ, గానుగ, ఇలా ఎన్నో చెట్లు మనిషి జీవితానికి సాకారాన్ని అందించి త్యాగానికి సాక్ష్యాలుగా నిలిచాయి. అదేవిధంగా అవిసె, ఉత్తరేణి,

ఉసిరిక, నేలవేము, ములగ, తెల్లమద్ది, గంటగంధం, ఉమ్మెట్టి, మొగలి, అడ్డసరం, తులసి, ఉల్లి, అత్తిపత్తి, అశ్వగంధి, కరక ఇలాంటివి ఆయుర్వేద శాస్త్రంలో సముచిత స్థానాన్ని పొందింది. ఇలాంటి ప్రకృతి సంపదను కాపాడుకొని ప్రగతికి పగడాల మెట్లు చెట్లు అనే నానుడి నిజం చేద్దాం. వాతావరణ కాలుష్య నివారణ వృక్షంబు మూలం వాతావరణ కాలుష్యాన్ని పెంపొందించే బొగ్గు పులుసు వాయువును పీల్చుకొని ప్రాణవాయువైన ఆక్సిజన్ను వదలడమే చెట్ల యొక్క శ్వాసక్రియ. ఈ కారణంగా వాతావరణ కాలుష్యం చాలా వరకు నివారించబడమే కాక స్వచ్ఛమైన ప్రాణవాయువు మానవాళికి లభిస్తుంది. వృక్ష సంపద క్షీణించడం వల్ల పర్యావరణ సమతుల్యత లోపించి భూమికి రక్షణ కవచంగా ఏర్పడి కాపాడుతున్న ఓజోన్ పొరకు రంధ్రాలు ఏర్పడి భూగోళంపై మితిమీరిన వేడి ప్రసరించి భూగోళం అగ్నిగోళంగా మారి ప్రమాదముంది. కాబట్టి వేమన ఆ చెట్టు యొక్క ప్రఖ్యాతి గురించి చెప్పాడు. ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యార్థం. ఇప్పుడు వినండి కార్యక్రమంలో భాగంగా అంతర్దీప బోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవి రాణిచంగ, రేపు ఉదయం 6 గంటలకు రంగత్కై స్వరాజ్ దీపం మరియు లాంగ్ ఐలండ్ మీదుగా బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు రంగత్లో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి కమోటా, రేపు ఉదయం 6:15కు సహీద్ ద్వీపానికై వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30కు సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి జ్వాలీబాయ్, రేపు ఉదయం 6:15కు స్వరాజ్ దీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45కు స్వరాజ్ దీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి స్టేట్ ఐలాండ్, రేపు ఉదయం 11:00కు సహీద్ ద్వీపానికి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 1:00కు స్వరాజ్ దీపానికి చేరుకుంటుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2:30కు స్వరాజ్ దీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి నార్త్ ప్యాసేజ్, రేపు ఉదయం 11:30కు స్వరాజ్ దీపానికి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 2:00కు సహీద్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 3:30కు సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణిలక్ష్మి, రేపు మధ్యాహ్నం 2:30కు సహీద్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు సాయంకాలం 4:30కు సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి కమోటా, రేపు సాయంకాలం 5:00కు స్వరాజ్ దీపానికై వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30కు స్వరాజ్ దీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి బారాటాన్, రేపు ఉదయం 7:00కు మాయాబందర్ డిగ్లీపూర్కై వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7:00కు డిగ్లీపూర్లో బయలుదేరి మాయాబందర్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి సెంటినల్, రేపు రాత్రి 9:00 అది లిటిల్ అండమాన్కై వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు రాత్రి 8:00కు లిటిల్ అండమాన్లో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్దీపబోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు. ఇప్పుడు వినండి కార్యక్రమంలో భాగంగా సూపర్ హిట్ పాటలోని కొన్ని చిత్రాల్లోని పాటలు మీరిప్పుడు వినబోతున్నారు. ఇందులో భాగంగా ముందుగా వినండి ఈ పాట.

భారతదేశంలో ప్రతి సంవత్సరం మే నెల 21వ తేదీన జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం పాటిస్తారు. ముఖ్యంగా మన దేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఈ రోజును నిర్వహిస్తారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమనగా, ఉగ్రవాదం తీవ్రవాదం వల్ల కలిగే నష్టాలు హింస గురించి ప్రజలకు అవగాహన కల్పించటం మరియు దేశంలో శాంతి సామరస్యాలను పెంపొందించడం. ఈరోజున ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో ఉగ్రవాద వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉగ్రవాదము హింసల వల్ల కలిగే ప్రమాదాలు, ప్రజలు సమాజము మరియు దేశంపై ఎటువంటి ప్రభావం గురించి నడుస్తుంది, ఈ యొక్క దేశంలోని అన్ని వర్గాల వారిని అవగాహన కల్పించడానికి ఈ యొక్క దినోత్సవాన్ని పాటిస్తారు. హింసల నుండి ప్రజలను దూరం చేయడమే ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని పాటించడం వెనుక

ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. అదేవిధంగా పాత కక్షలు, అదేవిధంగా పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ మరియు విశ్వవిద్యాలయాల్లోనూ కూడా ఉగ్రవాద హింస వల్ల కలిగే ప్రమాదాలపై చర్చలు, సదస్సులు, సెమినార్లు, ఉపన్యాసాలు మొదలైనవి నిర్వహిస్తారు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ఈరోజు ఈ దినాన్ని ప్రతి సంవత్సరం మే 21న జరుపుకోవడం ముఖ్య ఉద్దేశంగా భావించాలి. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి మరొక పాట.

సంభాషణ మరియు అభివృద్ధి కోసం సాంస్కృతిక వైవిధ్యం కోసం ప్రపంచ దినోత్సవం ప్రతి సంవత్సరం ఈ యొక్క దినాన్ని మే 21వ తేదీన జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితి 2002లో ఈ యొక్క దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ రోజున యునెస్కో ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రపంచ సంస్కృతుల వైవిధ్యాన్ని గుర్తించటం, గౌరవించటం మరియు సాంస్కృతిక సంభాషణలను ప్రోత్సహించడంలా జరుగుతుంది. కొన్నిసార్లు సాంస్కృతిక వైవిధ్య ప్రపంచ దినోత్సవం చెప్పబడుతుంది కూడా. వైవిధ్యం అంతర సాంస్కృతిక సంభాషణ ప్రోత్సహించడం, ఐక్యరాజ్య సమితి యొక్కని ప్రోత్సహించడం, అదేవిధంగా ఆమోదించిన ఒక ఆచరణకు ఈ యొక్క దినోత్సవాన్ని శాంతి మరియు సుస్థిర అభివృద్ధిని సాధించడంలో ఒక కీలక పాత్రను కూడా చాటి చెబుతుంది. అదేవిధంగా శ్రేయస్కారాన్ని, సుస్థిర అభివృద్ధి మరియు ప్రపంచ శాంతియుత సహజీవనాన్ని సహజజన సాధించే వరకు ఈ యొక్క సాధారణంగా సంస్కృతి యొక్క సామర్థ్యాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని బట్టి కూడా గుర్తిస్తుంది, సుస్థిరపరుస్తుంది కూడా. ఎందుకంటే 2015 సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కోసం 2030 అజెండాను ఆమోదించడం మరియు 2015 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సంస్కృతి మరియు సుస్థిర అభివృద్ధిపై తీర్మానాన్ని కూడా ఆమోదించడంతో సంభాషణ మరియు అభివృద్ధి కోసం సాంస్కృతిక వైవిధ్య ప్రపంచ దినోత్సవం యొక్క సందేశం మునుపెన్నడూ లేని విధంగా ప్రాముఖ్యతను సంతరించుకోబడింది. ప్రపంచంలోని విభిన్న సంస్కృతులు సృజనాత్మకత సామర్థ్యాన్ని ఉపయోగించడం కూడా అదే దాని ద్వారా కూడా మరియు సమాజంలోని సభ్యులందరూ సుస్థిర అభివృద్ధి నుండి ప్రయోజనం పొందేలా నిరంతరం సంభాషణల్లో పాల్గొనడం ద్వారా 17 అభివృద్ధి లక్ష్యాలను ఉత్తమంగా సాధించవచ్చునని ఈ యొక్క తీర్మానం పెట్టింది. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ యొక్క దినాన్ని ఈరోజు జరుపుకోవడం విశేషం.

మీరింతవరకు నేటి సూపర్ హిట్ పాటల్లో భాగంగా కొన్ని చిత్రాల నుంచి పాటలు, ఇంకా కొన్ని తెలుసుకోవలసిన విషయాలు విన్నారు. ప్రకృతి ఒసగిన పెన్నిధి, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో ఈనాటి మా అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాం. అంతవరకు మేడసాని శ్రీనివాసులకు సెలవు ఇవ్వండి. మరి నమస్తే.